జీవన పరమన పాగర్ హౌ మనముకు అందులే గుర్మతున పాయి పశు పై అభిమానన జాయి లక్ష 84 జంతు పాయి మేరే ఠాకుర పాణే సిరజ సమాయే సగలి ఫూలే నహి శబ్ద చార సో సమజే జిస్ గుర కర్తార గుర్కే చాకుర ఠాకుర పాణే బఖసలిహ నహి జమకాణే జిన్కే హిరదయ ఏకో పయా ఆపే మేలే పర జిన్కో హిరదయ ఏకో పయా ఆపే మేలే పరమ చుకాయా బిహ మోహతాజ బేఅంత అపారా ਸੱਚ ਭਤੀਜੇ ਕਰਨੇ ਹਾਰਾ ਨਾਨਕ ਪੂਲੇ ਗੁਰ ਸਮਝਾਵੇ ਏਕ ਦਿਖਾਵੇ ਸੱਚ ਟਿਕਾਵੇ ਬਸੰਤ ਮਹੱਲਾ ਪਹਿਲਾ ਆਪੇ